0: జ్ఞాన వల్ల సులభమాయి కొడు గజమోరతి అడవాగి గణపతి వరవాగి హోద మ్యాగ యారు నేను ఇల్ల ననగ ప్రీతి కేర సురళి సొండి ఆవార జ్యోతి హలా హరియ బాలక మంద మతి శంకు చక్రదాము అంకుశ హిడుకొండు జేకార్ మాడు తమారు గణపతి అక్కడ కడకడది ఇక్కడ కడకడది అక్కడ కేడంత
1: హౌదు
0: ఆ తాళగాడదల్లి హీడదేనో గతి నీ సంగము కయన్న గణపతి నిన్న కన్నుడెత్త హొలదంగ జ్యోతి
1: ఆ